0: థియేటర్ టాప్ స్టోరీ.
1: గంగావళి జలమట్టమ తవదురటత్ తిహలట. కెలని కలు గింగ్సా నిర్వలా గంగావళి జలమట్టమ తవదురటత్ ఇహల యమిన్ పవతిన పవ ఆపదా కలమనాకరణ మధ్యస్థానయ పవసడవా. එහි අධ්‍යක්ෂ ප්‍රදීප් කොණිපිලි සඳහන් කළේ වරිමාර්ග දෙපාර්තමේන්තුව අද පසුරුවෙනි